సత్ తమేకమద్భుతం ప్రభుం నిరీయమీశ్వరం జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ భజామి భావవల్లభం కుయోగినాం సుదుర్లభం స్వభక్తకల్పపాదపం సమం సుసేవ్యమన్వహం అనూపరూప భూపతిం నతోహమురువిజాపతిం ప్రసీద మే నమామి తే పదాబ్జ భక్తి దేహి మే పఠంతి ఏస్తవమిదం నరాధరేడ తే పదం ప్రజంతి నాత్ర సంశయం.

భగవతి ఉత్తమ శ్లోకాయ నమార్యలక్షణశీల వ్రతాయ నమోపశిక్షితాత్మన్నుపాసితలోకాయ నమస్సాధువాదునికషడాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమః. శ్రీమద్భగవచ్చరణచరిక ముముక్షురుపాసకాభిమతానురూప గుణవిభవైశ్వర్యశీలాధ్యనవధిక అతిశయ అసంఖ్య కళ్యాణగుణకరం అప్రమేయ కృపారత్నాకరం భగవంతం శ్రీరామచంద్రం శరణమహం ప్రపద్యే. ఓం అప్రమేయ కృపారత్నాకరాయ భగవతే శ్రీరామచంద్రాయ నమః. చరణకమలేషు మంత్రపుష్పాంజలిం సమర్పయామి. నమస్కరోమి.